ఎగ్ హాసోసి ఫలాస్నకి అప్రిల్ హైవెనిట కేగల్ హెట్టి ముల్లేది ఉపతలబన ఓహో ఎడ్వర్డ్ చాయకుడి ఎడ్వర్డ్ చాయకుడి మహాత్మ్య అపేరటే సంగీతాధ్యాక్షక వరేష్ విధిహటత్ ప్రతిభాపూర్ణ గాయన శిల్పే విధిహటత్ బహో దినగ్గి ఆదరేట గౌరవేట పాత్ర కెనెక్ దశక పహకట ఆసన్న సే గాయన దివ్యత్తులు ఎతుమాన్ లమా గీతేతులు విరహ గీతేతులు మౌగుణ బుదుగుణ ప్రేమ గీతేతులు మే హెమ తెనక దివ ఎతుమాన్గే భావాత్మక హదేన్ గీత గాయనా కర్ల తేను అపి అద అంగహరు అద సందదీయ ధారే మే మానవీయ ప్రేమే సౌందర్యాత్మకమ వీమన కరాన్నే ఏ సీలు తెన్హి విశారదేంటో జయకుడి మహాత్మ గాయనా కల గీతములను తోరాగని